భక్తులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. స్వాగతం సుస్వాగతం స్వరాభిషేకం అనే కార్యక్రమంలో ఈ శుక్రవారం నాడు డేట్ వికృత్ కౌంటాను మీ సేవలో రాబోయే కట్ట కోసం తీసుకోవచ్చాను కొన్ని భక్తి పాటలను ప్రత్యేకంగా మీ శ్రవణానందం కోసం. అయితే ఇవాళ మీరు క్షేమంగా ఉన్నారని ఆశిస్తూ భక్తి భావంతో కూడి ఉన్నారు.

అవునండి శ్రోతలారా, తెలుగు వాళ్ళందరి కోసం శ్రీ వెంకటేశ్వర స్వామి ఎంత ప్రాముఖ్యమైనది. అయితే శ్రీ వెంకటేశ్వర స్వామి లేదా బాలాజీ శ్రీనివాసుడు హిందూ దేవుడైన విష్ణువు యొక్క కలియుగ అవతారంగా భావించబడతారు.

అసలు శ్రోతలారా, వేం అంటే పాపాలు, కట అంటే తొలగించే, ఈశ్వరుడు అంటే దేవుడు. ఈ మూడు పదాలను యొక్క కలయికతో భక్తుల కష్టాలను తొలగించే దేవునిగా శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రసిద్ధి చెందాడు.

అసలు ఆంధ్రప్రదేశ్లోని తిరుమల కొండలపై విలసిన శ్రీ వెంకటేశ్వరుడు కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజలందుకుంటారు. శ్రీనివాసుడు, వెంకటాచలపతి, గోవిందుడు, బాలాజీ అనే పేర్లతో భక్తులు ఆయన్ను పిలుచుకున్నారు.

అవునండి శ్రోతలారా, కలియుగంలో స్వామివారి అనుగ్రహం కోసం శ్రీ వెంకటేశ్వర వ్రతం ఆచరిస్తారు భక్తులు. స్వామివారి వైభవాన్ని తెలిపే పూర్తి చరిత్రను చదవవచ్చు, మీరు వికీపీడియా పైన చూడవచ్చు. స్వామివారి యొక్క మంగళా శాసనం అర్థాలతో సహా తెలుసుకోవడానికి వైదిక విజ్ఞానంను సందర్శించారు. భక్తి ప్రపత్తుల కోసం శ్రోత నిధిలోని ప్రపత్తి మంత్రాలను చూడవచ్చు.

అసలు శ్రోతలారా, శుక్రవారం నాడు అందరూ శ్రీ విష్ణుదేవుని ఆచరిస్తూ ఉంటారు, పూజించూ ఉంటారు. అయితే మన ప్రతి ఒక్క మందిరాలలో కూడా భక్తులందరూ ఎంతో ఘనంగా వైభవంగా స్వామివారి పూజిస్తున్నారు.

వెంకటేష్ అనేది హిందూ దేవుడైన వెంకటేశ్వరుడి తిరుమల శ్రీనివాసుడు పేర్లతో ఒక్కటి. ఈ పేరు సంస్కృతం నుండి ఉద్భవించింది. వెంకట అంటే తిరుపతిలోని పవిత్రమైన కొండ లేదా పాపాలను నాశింప చేసేది అనే అర్థం. ఈశ్వర అంటే ప్రభువు లేదా దేవుడు అని అర్థం. ఈ రెండోటి కలయికతో వెంకట కొండల ఆధిపతి లేదా వెంకటేశ్వరుడి స్వరూపం అని అర్థం వస్తుంది. భారతదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు చాలా ప్రాచుర్యం పొందింది.

అసలు శ్రోతలారా, శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎన్నో ఎన్నెన్నో నామాలున్నాయి. గోవింద, బాలాజీ, శ్రీనివాస, ఏడుగడ్డల వాడు అనే పేర్లతో భక్తులు కొలుచుకుంటారు. ఎందుకే మన ప్రతి ఒక్క పూజలో ఏడుగడ్డల వాడ వెంకటరమణ గోవింద గోవింద అని చెప్తూ ఉంటాము. ఎప్పుడైనా శ్రీ వెంకటేశ్వర నామస్మరణం చేస్తూ ఉంటుంది ప్రతి ఒక్కరు.

ಶ್ರೀ ವೆಂಕಟೇಶ್ವರ ಸಹಸ್ರನಾಮ ಸ್ತೋತ್ರಂ ಹಿಂದೂ ಮತ ప్రార్థనలలో ఒక్కటి. ఇది శ్రీ వెంకటేశ్వరుని 1000 నామాలను సంకీర్తనం చేసే స్తోత్రం. ఈ స్తోత్రాన్ని తిరుమల క్షేత్రంలో జరిగే సేవ కార్యక్రమాలలో ఒక్కటి. ప్రతిరోజు వేద పండితులు కీర్తిస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామి సహస్రనామ స్తోత్రం.

అవునండి శ్రోతలారా, నేటి కార్యక్రమంలో మనం కొంతవరకు కలియుగ రక్షణార్థం క్రతువు గురించి చెబుతాము. ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగా నది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు. యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడకు వచ్చి అక్కడ ఉన్న కశ్యప, ఆత్రేయ, మార్కొండేయ, గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు, యోగ ఫలాన్ని స్వీకరించి కలియుగాన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నిస్తే నారదుని సలహా మేరకు అందరూ భృగు మహర్షి వద్దకు విప్పుతారు. అప్పుడు ఆ మహర్షులందరూ భృగు మహర్షి ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిరూపించి సర్వ కోరికలు తీరుస్తారో పరీక్ష చేసి చెప్పమని కోరుతారు. ఈ పాట తర్వాత నేను చెప్తాను సత్యలోకంలో ఏమైంది.

అవునండి శ్రోతలారా, ఆ తర్వాత మహర్షులు కోరిక మేరకు భృగువు యోగ దండం కమం దనం కమ్మం దళం చేత బట్టి జపమాల వడ్డిగా త్రిపుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సేవతుడై సర్వ సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వ తకాష జరుగుతూ ఉండే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటాడు. చతుర్ముఖ బ్రహ్మభృగ మహర్షి రాకను గ్రహించడు. తన రాక గ్రహించని బ్రహ్మకు కలియుగంలో భూలోకంలో పూజలుందవు అని శపిస్తారు.

ప్రభలోకబ్దుద్ది శివలోక వెళ్ళతాడు భృగువు. శివలోకంలో శివ పార్వతులు ఆతాండవ చేస్తూ పరవశిస్తున్నారు. వారు భృగ మహర్షి రాకను గ్రహించపోవడంలో ఆగ్రహించి శివునకు కలియుగంలో భూలోకంలో లింగ రూపంలో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తారు.

చివరిలో వాళ్ళ శివలోకం నుంచి నారాయణ లోకం అంటే వైకుంఠం. నారాయణ లోకంకి వెళ్ళి అక్కడ భృగువు నారాయణుడు ఆదిశేషుడి మీద శయ్య నించి ఉన్నాడు. ఎన్నిసార్లు పిలిచినా పలకలేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామ వక్షస్థలాన్ని తన కాలితో తన్నుంటాడు. అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తల్పం నుండి క్రిద్దుకు దిగి, ఓ మహర్షి, మీ రాకను గమనించలేను, క్షమించండి, నా కర్తిన వక్షస్థలాన్ని తని మీ పాదాలు ఎన్ని కద్దిపోయిద్దామో అని మృగ మహర్షిని ఆసన పైన కూర్చుడై పెట్టి అతని పాదాలను తన ఒట్టిలో పెట్టుకొని ఉత్తడం మొడలు పెట్టాడు. అలా ఒత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలో కన్నును చిదివేశాడు. మహర్షి తన తప్పును తెలుసుకొని క్షమార్పణ కోరుకొని వెళ్ళిపోయాడు. విష్ణువనే సర్వగుణ సంపూర్ణడిగా గ్రహించాడు. కానీ తన నివాస స్థలమైన వక్షస్థలంను తనిన్న కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది. అలా శ్రీ మహాలక్ష్మి అని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వేడుకుతూ భూలోకానికి పయనం అయ్యాడు.

ಅವರದೇ ಸಂಗೀತ ರಸಿಕುಲಾರ ಭಕ್ತುಲಾರ ವಿಶೇಷಕ ನೇಡು ಶುಕ್ರವಾರ ದಾಡು ಐತೆ ಮನ ಪ್ರಸಾರ ಚೇಸ್ತು ಉಂಟಾಮು ಕೊನ್ನಿ ಭಕ್ತಿ ಪಾಟಲನು ಚೆಪ್ತು ಉಂಟಾಮು ಕೊನ್ನಿ ಕಥಲನು ఎక్కువగా ఇంక్రీజ్ చేస్తూ ఉంటున్నాము మీ భక్తి భావాలను. అయితే మీ హృదయంలో ఈ సంకీర్తన ద్వారా మీ భక్తి భావాలని ఇంకా పెరుగుతూ ఉండాలని అనే కోరికతో మనం కూడి ఉన్నాం ఇక్కడ.

0: 819 किलोहर्ट्ज़, ये है रेडियो मॉरिशस। रेडियो मॉरिशस
1: స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక.
2: నమస్కారం ప్రియమైన శ్రోతలారా, వారం రోజుల పరుగు పందేం ముగిసి ప్రశాంతమైన శుక్రవారం రాత్రి మీ ముందుకు మరోసారి మీ అభిమాన కార్యక్రమం స్వరాల వేదికతో వచ్చాను. మనసుకు హాయినిచ్చే మధురమైన తెలుగు గీతాలు, ప్రశాంతమైన ఆలోచనలు, జీవితానికి వెలుగు చూపే చిన్న చిన్న సందేశాలతో ఈ 20 నిమిషాల ప్రయాణంలో మీకు తోడుగా ఉండబోతున్నాను. మరి సంగీతంతో మనసును ప్రశాంతపరుచుకుందామా?

జీవితంలో మనం కోరుకున్న ప్రతిదీ వెంటనే జరగకపోవచ్చు, కానీ ప్రతి అనుభవం మనకు ఏదో ఒక పాఠాన్ని నేర్పుతుంది. దేవుడు మనకు కావలసినది మాత్రమే కాదు, సరైన సమయంలో అవసరమైన దాన్ని కూడా అందిస్తాడనే విశ్వాసం మనసుకు ధైర్యాన్ని ఇస్తుంది. ఆ విశ్వాసమే మన ప్రయాణానికి వెలుగుదారి.

రోజూ ముగిసే ముందు ఈ రోజు జరిగిన ఒక మంచి విషయాన్ని గుర్తు చేసుకోండి. అది చిన్నదైనా సరే, ఒక చిరునవ్వు, ఒక మంచి మాట, ఒక సహాయం, ఒక విజయం. కృతజ్ఞతతో నిద్రపోయే మనస్సు మరుసటి ఉదయాన్ని మరింత ఆశతో ఆస్వానిస్తుంది.

ప్రియమైన శ్రోతలారా, ఈరోజు స్వరాల వేదిక కార్యక్రమం ఇక్కడితో ముగిస్తున్నది. ఈ సంగీతం మీ మనస్సుకు ప్రశాంతతను, ఈ ఆలోచనలు మీ హృదయానికి నూతన ఉత్సాహాన్ని అందించాయని ఆశిస్తున్నాను. వచ్చే శుక్రవారం ఇదే సమయంలో మరో అందమైన సంగీత విహారంతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ప్రశాంతంగా ఉండండి, సంతోషంగా ఉండండి, దైవంపై విశ్వాసంతో ముందుకు సాగండి తప్పకుండా. శుభరాత్రి మీకు, నమస్కారం.